0: వాసువా, కుడిసారి వాసువా, నీ దేవతమారే.
1: శాంత హో మల్లిక, ఎప్పుడీ లోకాన్ని విధౌలియ రాండియా సురక్షిత. ఎలా అల్లా వచ్చేటి, ఎలా కోన్ మరణ లోక్ ఇక్కడే సురక్.
0: అమితా అమితా, ముఖ్య బచావ్, అభి లోక్ మన జిందానే ఛోడేంగే, ముఖ్య పర అల్లా రహమ్ నహీ కరేగా. అమిత జాన్, అమిత జాన్, ముఖ్య బచావ్, మే ఆప్కే పైర్ పకడ్తి హూ. హాయ్ రే దేవా, आता काजी साहेब मला घराबाहेर हकून देतील, मला भिकारीन होऊन मी दारोदार फिरू, कुठे जाऊ मी, कोण वाचवील मला?
1: बेटी राबिया, मल्लिका नादान है, तिला क्षमा कर, तिला रागवू नकोस.
2: अमिता, मैं अपनी मालकिन पर कैसे रागवू, वो तो मेरी अन्नदाती है. अल्लाह ने मला जगवले त्यांनी लोकांसाठी जगावं म्हणून, त्यांच्यावर रागवण्यासाठी नाही.